చకరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడిగిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలిగిలి మల్ సులు సులు మల్ మకరక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిరి సిలి సిలిగో బగడదుం జగడదుం చికి చకచో.

తతరు పర కొందరు పర ముందు రాకవు పర ముందు రాకవు ఈ భజనోమ్రతే ఒతే వాళ్ళకు సగు ఇన్నారు కేవలం సగ తీరుగోమ్రతి మ్రతి నోమ్రతే ราชบกยอยอสนีมทาคังกะมะมิตะริโวราชบทารอมิชิมตุนาคังกะตกตะคุนทารอมเนเตจอรละตงชินิจอรละรงขจิจอรละนารุมะโนจอรละเนนาชิตงยอมไลติบะมะตินอมไล